కవచం దేవతాసంజరపరిజరసౌజకం శనైశ్వర ప్రీతికరం సర్వసౌభాగ్యదాయకం శ్రీ శనైశ్వర పాదోపానం మే సూర్యనందనా నేరే ఛాయాత్మజ పాదో పాదు పర్ణౌయమానుజః నాసాయస్వద పాదో ముఖం మే భాస్కర సదా శీలకంఠశ్చ మే కంఠం భుజౌ పాదు మహాభుజః స్కందౌ పాదు శనిశ్చైవ కరౌ పాదు శుభప్రదః వక్షం పాదు యమభ్రాత ముఖ్యం పార్వసిన స్తత నారీంద్రపతి పాదు

శ్రీ గణేశాయ నమః. ఓం అస్య శ్రీ విచిత్ర వీర హనుమన్మారామంత్రస్య శ్రీ రామచంద్రో భగవాన్ ఋషిః అనుష్టుప ఛందః శ్రీ విచిత్ర వీర హనుమాన్ దేవత మమాభీష్ట సిద్ధ్యర్థి మారామంత్ర జపే వినియోగః అథ కరణ్యాసః. ఓం రాం నముష్టాభ్యాం నమః. ఓం రీం కర్దనీభ్యాం నమః. ఓం రూం మధ్యమాభ్యాం నమః. ఓం రైం అనామికాభ్యాం నమః. ఓం రౌం కనీకాభ్యాం.

శ్రీ విచిత్ర వీర హనుమన్ మారాపంద్రస్య శ్రీరామచంద్రో భగవాన్ ఋషిః అనుష్టుప ఛందః శ్రీ విచిత్ర వీర హనుమాన్ దైవత మమాభీష్ట సిద్ధ్యర్థి నారా మంత్ర జపే వినియోగా అద కరణ్యాసః ఓం రాం నముష్టాభ్యాం నమః ఓం రీం కర్దనీభ్యాం నమః ఓం రూం మధ్యమాభ్యాం నమః ఓం రీం అనామికాభ్యాం నమః ఓం రౌం కనిష్టికాభ్యాం నమః ఓం రహ కరకరకరపిష్టాభ్యాం నమః తద అంగన్యాసః ఓం రాం హృదయాయ నమః ఓం రీం శిరసే స్వాహ ఓం రౌం శిఖాయై వషట ఓం రైం కవచాయ హుం ఓం రౌం నేత్రత్రయాయ వషట ఓం రాహ అస్త్రాయ పట పట ధ్యానం వామేకరే వైరమహం వహంతం శైలం పరిశృంఖరమాలయాఖ్యం దధానమాఖ్యామాత సువర్ణభరణం బదీజ్వరత్కుండలమాంజనమతివయకారానర ప్రభాజ్వరత్తుతాపమదేహాయ అంజనీ గర్భసంభూతాయ ప్రకట విక్రమ వీర వైద్య దానవయక్షరాక్షస గ్రహబంధనాయ భూతగ్రహ ప్రేతగ్రహ పిశాచ గ్రహ శాకినీ గ్రహ డాకినీ గ్రహ కాకినీ గ్రహ కామినీ గ్రహ బ్రహ్మగ్రహ బ్రహ్మరాక్షస గ్రహ చోరగ్రహ బంధనాయ ఏహి ఏహి ఆగచ్చాగచ్చ ఆవేశయావేశయ మమ హృదయం ప్రవేశయ ప్రవేశయ స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కథయ కథయ వ్యాఘ్రముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ రాజముఖం బంధయ బంధయ సభాముఖం బంధయ బంధయ శత్రుముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ లంకా ప్రసాద భంజన సర్వజనం మే వశమానయ వశమానయ శ్రీం రీం క్లీం శ్రీం సర్వానాకర్షయ ఆకర్షయ శత్రూన్ మాపయ మాపయ మారయ మారయ చూర్ణయ చూర్ణయ ఖే ఖే ఖే శ్రీరామచంద్రాజ్ఞయ ప్రగయా మమ కార్య సిద్ధి కురు కురు మమ శత్రూన్ భస్మి కురు కురు స్వాహ ఓం రాం రీం రోం రైం రోం రాహ ఫట్ శ్రీ విచిత్ర వీర హనుమతే మమ సర్వ శత్రూన్ భస్మీ కురు కురు హర హర హోం వత్ స్వాహ ఏకాదశ శతవారం కృత్వా సర్వ శత్రూన్ వశమానయతి నాన్యథా ఇతి శ్రీ విచిత్ర వీర హనుమన్ మారా.

ప్రశమనం సర్వ సంపత్ ప్రదాయకం దారిద్ర్య నాశనం పుంసామాపదామపహారకం అష్టేశ్వర